కాచితే వినటాన్ని సుమా ప్రయాసండి. ఈ కార్యక్రమం సంబంధంలో సలహా

ఉన్నాను డిగ్రీ ప్రవేశం తర్వాత యాత్ర ద్వారా కంకణాది కట్టని చాలా ఉంచుకుని విశ్వసనీయ అధికారిక జాంతారి పొందితే విశ్వాస సురక్షిత సంపాదన తృప్తం నదికు సురక్షకర్మే జాంతారి అపకల్ అవస్థలో కమకల్ నేపాల్ ప్రధాని కే సుందర సింహ వర్ ఎగారా తీరా మానవ బేచికం బుద్ధ కుటుంబం ఎగారా సెప్టెంబర్ తథా బాల్ హెల్ప్ లైన్ 10 9 8 9